ఆ వల్లల్లమ్మా కల్లంగా నాంగ వెర్రలు విట్ట వెళ్ళంగ గొరిగిల్లిక్క ముందిరిక నా కోన కొబ్బర కొయ్యాక కయ్యాముయ్య వల్లడ్డ మాటికి నా రుర్రాక్తర డమ్మల్ డిమ్మల్ రిమండే కాటికి నా ఊవ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక ఫ్యాన్ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక